0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పుదుకోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ పరిమళ రమేష్, బేహాగ్ రాగాలాపన, తానం, చతురస్ర జాతి త్రిపుట తాళం ద్వినడ, పల్లవి సాహిత్యం, శ్రీ నారద గానలోల శ్రుతజన పరిపాల.
2: యు విల్ నౌ లిసన్ టు ఎ రాగం తానం పల్లవి బై డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి ఇన్ రాగ్ బేహాగ్ సెట్ చతురస్ర జాతి త్రిపుట తాళ్ ద్వినడ. She is accompanied on violin by Shri Pudukottai R. Ramanathan and on mridangam by Shri Parimala Ramesh. The lines of Pallavi are Shri Narada Ganalola, Shritajana Paripala.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ పరిమళ రమేష్.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ రాగం తానం పల్లవి బై డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి. షీ వాజ్ అకంపెనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పరిమళ.

0: రమేష్.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వాద్యగోష్ఠి వింటారు. నిర్వహణ శ్రీ ఏమని శంకర శాస్త్రి.
0: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఆన్సాంబుల్ కండక్టెడ్ బై శ్రీ ఏమని శంకర శాస్త్రి.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు వాద్యగోష్ఠి విన్నారు. నిర్వహణ శ్రీ ఏమని శంకర శాస్త్రి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిసనింగ్ టు కర్ణాటక క్లాసికల్ ఆన్సాంబుల్ కండక్టెడ్ బై శ్రీ ఏమని శంకర శాస్త్రి. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
2: ఆకాశవాణి
1: హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you will be listening to saxophone recital by Sri Nidamanuri Nataraja, supported on special dori by Sri N. Anjaneyulu.
2: Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ నిడమానూరి నటరాజగారి సాక్సోఫోన్ వింటారు. శ్రీ ఎన్ ఆంజనేయులు ప్రత్యేక డోలుపై సహకారం అందిస్తారు.
1: ఫస్ట్ లిజన్ టు ఎ త్యాగరాజ స్వామి కృతి, తెలియలేరు రామభక్తి మార్గం.

0: గమును ఇంద్రా ధేనుక సెటు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ముందుగా తెలియలేరు రామభక్తి మార్గమును ధేనుకారాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి కృతి.

0: நெக்ஸ்ட் லிசன் டு மாரவைரி ரமணி எத்தியாகராஜ சுவாமி கிருதி இன்றாக் நாசிக பூஷிணி செட்டு ரூபகத்தாள்
1: కార్యక్రమంలో తర్వాత మారవైరి రమణి నాసికా భూషణి రాగం రూపకతాళం త్యాగరాజస్వామి వారి కృతి వింటారు.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టిఎన్ శేషగోపాలన్ గాత్రక చేరి వింటారు. వాది సహకారం వయలిన్పై శ్రీ కొక్కొండు సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై శ్రీ బెంగళూరు వి ప్రవీణ్. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ మహాగణపతి మలహరి రాగంలో ముత్తయ్య భాగవతర్ కృతి రూపకతాళం.
2: Listen to a Karnataka classical vocal recital by Shri T.N. Seshagopalan. He is accompanied on violin by Shri Kokunda Subramanya Sharma and on mridangam by Shri Bangalore V. Praveen. Shri Seshagopalan begins his vocal recital with a composition of Muttaya Bhagavatar, Shri Mahaganapate, in Rag Malahari, set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి ఆనందామృతకర్షిణి. అమృతవర్షిణి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఆనందామృతకర్షిణి, ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ అమృతవర్షిణి, సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టిఎన్ శేషగోపాలన్ గాత్ర కచేరి వింటున్నారు. వాది సహకారం వైలిన్ పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై శ్రీ బెంగళూరు వి ప్రవీణ్. కార్యక్రమంలో చివరిగా వినండి ననుపాలింప నడిచి వచ్చితివో, మోహనరాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic classical vocal recital by Shri T.N. Seshagopalan. He is accompanied on violin by Shri Kokkunda Subramanya Sharma and on Mridangam by Shri Bangalore V. Praveen. Shri T.N. Seshagopalan concludes his vocal recital with a composition of Saint Tyagaraja, Nanu Palimpa Nadachi Vachitivo, in Rag Mohana, set to Adita.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ టిఎన్ శేషగోపాలన్ గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొకొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై శ్రీ బెంగళూరు వి ప్రవీణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Shri T.N. Seshagopalan. He was accompanied on violin by Shri Kokunda Subramanya Sharma and on Mridangam by Shri Bangalore V. Praveen. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian Music.